0: దధతమురుజటా
1: మండలం రామచంద్రం ఇతి ధ్యానం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పూంసాం
0: మహాపాతకనాశనం
1: ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం
0: జానకీలక్ష్మణోపేతం
1: జటాముకుటమండితం
0: సాసీతూణధనుర్బాణ
1: పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం
0: ఆవిర్భూత